నిషంగచాప సాయకం ధరం త్రిలోకనాయకం వినేశవంశమండనం మహేషచాపఖండనం మునీంద్ర సంతరంజనం సురారి బృందభంజనం మనోజ వై